0: సంభాషణం బాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ నిధనం హేదద్ధి రామాయణం
1: బ్రహ్మాణం శూలవాణిం హరిమమరపదిం భాస్కరం స్కందమిందుం విఘ్నం వన్నిం ధనేశం వరుణమవ్యమం ధర్మమార్యాన్ భణీంద్రాన్ దేవాన్ దేవీ సమేతాన్ గృహముని విదుర్గోపక్షి నక్షత్రయక్షాన్ త్రైలోక్యస్థాన్ సమస్తాన్ సకల పరివృఢాన్ సర్వభూత్యై నమామి.
2: భవద్భక్తి స్త్వీరా భవదు మమ శైవ ప్రశమయత్ అశేష క్లేశౌఘం నఖలు హృది సందేహ కణిగా న చేల్వ్య.